విశాంపతి పాద పాతది నమణి పాతు విద్రోహిలంబపు ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వక్ష సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః సంవత్సరముపాసిత్వా సామ్రాజ్య పదవీం లభే.